సాగ్రం లఘంత పింగం సాగ్రం లఘంత పింగం తం ప్రకాశ అంధక సాధ సంగేణ శివరంత గోవింద సాధ సంగేణ శివ